0: ధ్యానం స్వరలయ సాంద్రమా పల్లవీ ధ్యానం ధ్యానం స్వరలయ సాంద్రమా పల్లవీ.
1: You are listening to Ashraya FM 90, Nadinoppam Nattarkoppam.